చుట్టారు గండ జుగళం నాగేంద్ర చూడోజ్వలం సంగ్రామే చపళం శశాంక ధవళం శ్రీకామపాళం భజే. శ్రీ సుదర్శన మహాప్రభుంకర పహండి పరి సేనా పటా భిడా త్రిపుర విజయీ జ్రద్రు వేషరే పాట రజ్జుర ఆకర్షణరే ఘంట ఘంటా కాహళీర గురు గంభీర ధ్వని మధ్యరే సంచాళిత చామర సేవారే చందన కర్పూర అగురు వర్షణ మధ్యరే ధీర మంథర గతిరే పహండి విజయ కరుచంతి కామపాళ బడ ఠాకుర శ్రీ శ్రీ బలభద్ర భగవాన్. సే అచ్యుతాగ్రజ, సే బలదేవ, సే బలరామ, సే ప్రళంబఘ్న, తాళాంక, ముసళి, హళి, రేవతీ రమణ, రామ, కామపాళ, హళాయుధ, నీళాంబర, రౌహిణేయ, సంకర్షణ, శిరపాణి, కాళంది భేదన అటంతి, ఏహిపరి తాంకర అనేక నామ. శ్రీమద్ భాగవతరే తాంకర రమణీయ వర్ణనా దేఖిబాకు మిళే. బలదేవం దివాహుంచ శంఖ కుందేందు సన్నిభం బామే హళాయుధరం ముసళం దక్షిణే కరే. తేణు సే దక్షిణ హస్తరే ముసళ ధారణ కరిచంతి, బామ హస్తరే హళ ధారణ కరిచంతి, ఏవం శ్రీ బలభద్ర భగవానంకర సి అవుచంతి జ్యేష్ఠ భ్రాతా, వర్తమాన విజయ కరుచంతి రథయాత్రారే. ఆవు అల్ప సమయ పరే సే రథ పాఖరే పహంచివే. వర్తమాన ఆమె దేఖిపారుచు అరుణ స్తంభ మజిరే కి అచంతి, ఎపటరే రథ అచంతి, సెపటరే సింహద్వార గుముట, యా భితరే లోకారణ్య, ఏవం సమస్తే సేవా ప్రదాన కరుచంతి. మహాప్రభుంకర సేవా ప్రదాన కరిబా పై అనేక చామర సేవక చామర వ్యజన కరుచంతి, ఏవం బహు సంఖ్యక నృత్యకారి సేమానే మధ్య భావ ఏవం భక్తిర సహిత మహాప్రభుకు ఆనంద ప్రదాన కరిబా పై సేమానే మధ్య ఒడిశార యో స్వతంత్ర శైలి ఒడిశీ శైలిరే సేమానే మధ్య ఆజి తాంకర నృత్య ప్రదర్శన కరుచంతి ఏవం బలభద్రంక పాఖరే నిఉచాళి హౌచంతి. తేణు బలభద్ర భగవాన్ సే వర్తమాన ధీరే ధీరే ఆగకు ఆగకు అతిక్రమ కరుచంతి. ఏవం ఆజి సబుటారు గోటియే బడ కథా దేఖివాకు మిళుచి యాక భితరే కొణ సంపర్క జే ఆజి ఇంద్ర ఏవం జగ శ్రీ జగన్నాథ మహాప్రభు బడ భాయి సాన భాయిర సంపర్క. ఆజి ఇంద్ర జగన్నాథంక ఠారు జన్మ హైతిలె మధ్య సమస్త జగతర సృష్టికర్తా హౌచంతి స్వయం జగన్నాథ మహాప్రభు. కింతు ఈ పురాణ మానంకరే జో వర్ణనా ఆసే సెతిరే దేఖా జాయ ఇంద్ర హౌచంతి బడ భాయి ఏవం శ్రీ జగన్నాథ హౌచంతి సాన భాయి, అర్థాత్ శ్రీ జగన్నాథంకు ఉపేంద్ర బోలి కుహా జాయ. కారణ ఇంద్రంకర మాతా జే తాకు అదితి, ସେ ଅଦିତିଙ୍କ ଗର୍ଭରୁ ପରବର୍ତ୍ତୀ କାଳରେ ମହାପ୍ରଭୁ ବାମନ ରୂପରେ ଜନ୍ମଗ୍ରହଣ କରିଥିଲେ, ସେ ତେଣୁ ତାଙ୍କୁ ଉପେନ୍ଦ୍ର ବୋଲି କୁହାଯାଏ. ବର୍ତ୍ତମାନ ସେହି ଉପେନ୍ଦ୍ର ଆଜି ଆସିବେ, ସେଥିପାଇଁ ଇନ୍ଦ୍ର ତାଙ୍କୁ ଦର୍ଶନ କରିବାକୁ ଆସୁଛନ୍ତି. ଏବଂ ଇନ୍ଦ୍ର ଦେବତା ଏଭଳି ଭାବରେ ଦର୍ଶନ କରୁଛନ୍ତି ଯେ ତାଙ୍କୁ ତାଙ୍କ ସାଙ୍ଗରେ ତାଙ୍କର ଯେଉଁ ସହଚର ଭାବରେ ଯେଉଁ ଚାରି ଗୋଟି ମେଘ ରହିଛନ୍ତି, ଆବର୍ତ୍ତକ, ସମ୍ବର୍ତ୍ତକ, ଦ୍ରୋଣ, ପୁଷ୍କର, ଏ ଚାରି ମେଘ ମଧ୍ୟ ଇନ୍ଦ୍ରଙ୍କ ସହିତ ସମ୍ମିଳିତ ହୋଇଯାଇଛନ୍ତି. ତେଣୁ ଆଜି ଶ୍ରୀକ୍ଷେତ୍ର ଭୂଇଁ ବଡ଼ ପ୍ଲାବିତ ହେଉଛି, ଆକାଶରୁ ଝରଝର ହେଇ ଧରି ଆସୁଛି ଯେଉଁ ମେଘ, ତେଣୁ ବୃଷ୍ଟି ଆଜି ପ୍ରବଳ ବେଗରେ ହେଉଛି. ବର୍ତ୍ତମାନ ଗୋମୁଟ ଭିତରେ ଅଛନ୍ତି ଶଶାଙ୍କ ଧମଳ, କାମପାଳ, ହଳାୟୁଧ, ରେବତୀ ରମଣ, ଶ୍ରୀ ଶ୍ରୀ ବଳଭଦ୍ର ଭଗବାନ.